0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరది ఎన్నాయో
2: ఎక్క చతుర నారా అమ్మ చోడగలది ఎక్క చతుర నారా అమ్మ పక్కన కరక గది మెదే మన్నుకే